0: అమరలోక విజేత లంకాధినేత.
1: అమరలోక విజేత లంకాధినేత రావణుని శాసనము నిరాకరించు విష్ణుదాసుల బట్టికే విరచి కట్టి చరణు